0: దారుణకి సంగ మారి కర దిశ గాయ రే కర దిశ గాయ మన జట్టు పరణాయి రే మన బూరో తుమిలి ఒక సాయి రే మర కరమ పూట గయా పాయి రే
1: రెండే బూట తర బూట తర బాబురా ముగాయి కరు మత ప్రేమ దారు వేసుకారు బోల్ తుగాయి కరే
0: నసమందీరు కేవ సారు గణ సమజావు సే నసమందీరు కేవ సారు గణ సమజావు సే గణ సమజావు సారు ఎల్లి గెల్లి కేసే ఇరి బుద్ధి ఠికానే లవరే మర కర్మ పూట గయా పాయరే
1: రెండే కర్పక్ పక్కరే మరి బుద్ధి ఠికానా తూ ధర ఠికానా లా రెండర్ కాయ గీత గా మిన్ గరమే గలియా ముబ్బి
0: సారు దిన పియే జద్ మోటి మోటి ఆగే మోటి మోటి ఆగే జద్ చోర నట రవే కోయి పూరి కబడీరి టీమ్ బనావరే మర కర్మ పూట గయా పాయరే
1: కబూజ్ కబూజ్ కబూజ్ జరా కబూజ్ కబూజ్ కబూజ్
2: క్యా
1: భగవాన్
2: గబ్రియా
1: మరపా భగవాన్ మేరా నా బీగు భగవాన్ భాగ్యా
0: దారుడికి సంగ మారి కర దిశ గాయ రే కర దిశ గాయ మన జట పరణాయి రే మన బూరో తుమిలి ఒక సాయి రే మర కరమ పూట గయా పాయి
1: రే సుబ్రీ మారే సుబ్రాకి బలి మరా అరే కర రండి లారే పడికి దారు చూడాలి అవి దారు చూడా యార్ దారు చూడం హైదరాబాద్ దారు పీముకోని యార్ అవసరం కాయ కరు పైసా కనుకోని రాండ్ రోజునే గాణం కాదు అవి ఆ రాండ్ నా రిపే మేకమ్మ దారు బాగుంది రాండ్ గాణం కాదు రోజునే హైదరాబాద్ యార్ దారు చూడా అవి కాయ కర
3: అభి ఆపే నాటక సునా భయ మే తో మాన హీ గయా కి శరాబ పీనే సే నుక్సాన్ హీ నుక్సాన్ హై ఫాయదా కోయి నహీ
4: సహీ కహ రహే హో మోహన్లాల్ తో హమారే గాంవ్ మే రహనే వాలే లోగ్ భీ ఇస్ బాత్ కో మాన్ గయే హోంగే
3: అగర్ ఆప్ యా ఆప్కే ఆస్ పాస్ వాలే శరాబ పీతే హై తో ఆజ్ హీ ఫైసలా లే లో కి శరాబ కే హాత్ తక్ నహీ లగానా హై దేఖా భీఖా రామ్ కో కితనా నుక్సాన్ ఉఠానా పడా ఔర్ ఫిర్ ఉన్కే జబ్ అకల్ ఆయీ తో ఉన్హోనే దారూ ఛోడ్ దియా
4: अब तो होली भी आने वाली है मोहनलाल जी इस बार होली पर अपन को अच्छे अच्छे पकवान खाने हैं अच्छे अच्छे गाने गाने हैं शराब को तो इस बार हाथ भी नहीं लगाना है
3: इसी बात पे एक अच्छा सा गाना हो जाए